మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: సైకిల్.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.
2: సూర్యోదమయ్యా.

0: You are listening to Swara Radio. Living abroad, but your heart is always back home with ICICI Bank NRI services. Staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank, NRI banking made simple, seamless and secure.
1: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సుని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి.

Motion. మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: గడి కసయ్యా సైకో.
1: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువు అయినా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీంతో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
2: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.
3: Pata hai main kaun hoon? Shankar.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: వందన భగవంతునికి భక్తుడు అర్పించే నీరాజనం. మీ మా మన స్వర రేడియోలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు పసిఫిక్ టైం, 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈఎస్టి, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఇండియా కాలమాన ప్రకారం వినండి, వినిపించండి వందన భక్తి గీతాల నీరాజనం.
1: హలో హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గలగల విత్ లీలా ఎపిసోడ్ 3. సో గైస్, లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఈ వారం కూడా మనం సేమ్ టాపిక్ కంటిన్యూ చేయబోతున్నాం. ఇవాళ పార్ట్ 2లో ఇంకొన్ని క్రేజీ, ఫనీ అండ్ సూపర్ రిలేటబుల్ స్టోరీస్ తీసుకొస్తున్నాం. కొన్నైతే డెఫినెట్గా మీరు విని అనుకుంటారు, అరే ఇది నా లైఫ్లో కూడా జరిగింది కదా అని. సో అలాంటి స్టోరీస్ని ఇంకొన్ని ఫ్రెండ్స్కి కాల్ చేసి మనం వినేద్దాం. సో గైస్, నా ఫస్ట్ కాలర్కి కాల్ చేసే ముందు నేను నా ఇంకొక స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అన్ ఎంబారసింగ్ స్టోరీ ఆఫ్ మైన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద వర్క్ ప్లేస్ అనమాట. సో ఈ స్టోరీకి నేను నేమ్ ద దోస స్టోరీ అని పెట్టాను. యా, దోస స్టోరీ. ఏమైందంటే, బ్యాక్ ఇన్ ద డే లైక్ కోవిడ్ వచ్చినప్పుడు వీఆర్ ఆల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కదా. సో అప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. చాలా ఎంబారసింగ్ ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు సేమ్ పీపుల్తో మాట్లాడినప్పుడు అప్పుడు అలా జరిగింది కదా అని మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ నవ్వుకున్నాను. సో ఆ స్టోరీని మీతో షేర్ చేసుకుంటా. ఏమైందంటే, కోవిడ్ టైంలో వీ ఆల్ ఆర్ యూస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే వర్క్ ఫర్ హోమ్ ఎక్కువైపోయి ఉండేది మనందరికీ. వీ యూస్ టు జగల్ బిట్వీన్ బోత్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళం, వర్క్ని ఫర్ హోమ్ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. సో అలాంటి టైంలో ఏమైందంటే, వన్ డే మా మేనేజర్ నాకు కాల్ చేసి, ప్లీజ్ స్కెడ్యూల్ ఎ మీటింగ్, ఇది ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది, సో అది ఇన్ నెక్స్ట్ 15 మినిట్స్ స్కెడ్యూల్ చెయ్యి అండ్ కాల్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ అండ్ హ్యావ్ దెమ్ బీ రెడీ అని చెప్పి చెప్పారనమాట. యాక్చువల్లీ ఇది ఇట్స్ నాట్ ఆన్ మై స్కెడ్యూల్ రైట్, లైక్ యూజువల్గా స్కెడ్యూల్లో మీటింగ్స్ ఉంటే వీల్ బీ ప్రిపేర్డ్ అండ్ వీల్ బీ రెడీ విత్ ఆల్ దట్ స్టఫ్. దిస్ వన్ వాస్ లైక్ అన్స్కెడ్యూల్డ్ అండ్ ఇట్ జస్ట్ ర్యాండమ్గా హీ కాల్ మీ అండ్ హీ వాంటెడ్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. నేను కూడా మీటింగ్ స్కెడ్యూల్ చేసేసాను అండ్ ఐ ఇన్ఫార్మ్ మై టీమ్ దట్ వీఆర్ మీటింగ్ ఇన్ అదర్ 15 మినిట్స్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేసేసి మీటింగ్ కూడా స్కెడ్యూల్ చేసేసాను అనమాట. దాని తర్వాత ఒక 5-10 మినిట్స్ ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉన్నప్పుడు మా వాడు వచ్చాడు అనమాట. వచ్చి అప్పుడే లేచి, నాకు ఆకలిస్తుంది, ఐఎమ్ సో హంగ్రీ, ఐ వాంట్ దోస అని స్టార్ట్ చేశాడు. మా వాడు కొంచెం దోస ఇడ్లీ ఫ్యాన్ అండ్ ఇంట్లో ఉండేవాడు కాబట్టి హీ వాంటెడ్ వాట్ ఎవర్ అండ్ ఎనీ టైమ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద నెక్స్ట్ మినిట్ అనమాట. ఐ వాజ్ లైక్ టెల్లింగ్, వెయిట్ చేయరా, మీటింగ్ ఉంది, నేను ఇస్తాను దోస, వెయిట్ చేయ అంటే నో, ఐ వాజ్ లైక్ నాట్ బడ్జింగ్, నాకు ఇప్పుడు ఐఎమ్ వెరీ హంగ్రీ, ఐఎమ్ సూపర్ హంగ్రీ, ఐ వాంట్ దోస అన్నాడు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 5 మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సరే ఏముందిలే, ఇది నన్ను స్కెడ్యూల్ చేయమన్నారు కదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ దిస్ మీటింగ్ కదా, మనం మ్యూట్లో ఉందాము అండ్ వీడు అసలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి 5 మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకో 2 మినిట్స్లో అన్నా కూడా వాట్ ఐ డిడ్ వాజ్ సరే అని నా ల్యాప్టాప్ నుంచి నా ఫోన్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని టీమ్స్ మీటింగ్, ఇంకా టీమ్స్ మీటింగ్ ఆన్ చే, ఇంకా మేనేజర్ కూడా రాలేదు, ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 2-3 మినిట్స్, అది వెళ్ళి దోసేసి ఈలోపు దోసేసేద్దామని చెప్పి దోసేస్తున్నాను అండ్ వీడేమో ఒకటి తింటాడు, రెండు తింటాడు, ఇంకా కావాలంటాడు. సో అది 5 మినిట్స్లో అవ్వలేదు, మీటింగ్ ఈలోపు స్టార్ట్ కూడా అయిపోయింది. అసలు నా జీవితానికి ఏమైంది, అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు, బికాస్ ఐ వాజ్ ఆన్ మ్యూట్ అండ్ ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ అట్లనే. అండ్ మేనేజర్ ఇంకా జాయిన్ అవ్వలేదు, మై హోల్ టీమ్ జాయిన్ ద మీటింగ్, ఎవ్రీథింగ్ వాజ్ ఎవ్రీబడి వర్ రెడీ అండ్ వీ వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై మేనేజర్ టు జస్ట్ జాయిన్ ఇన్. ఇంకా అసలు ఐ డెంట్ నో వాట్, నేను ఒక చేతిలో పట్టుకుని ఉన్నా ఫోన్ని, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, సడన్గా కెమెరా ఆన్ అయిపోయింది. కెమెరా ఆన్ అవడమే
2: కాదు, staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank. NRI banking made simple, seamless and secure.
3: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
2: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.
4: Want to shop from India while living abroad? Just send it to your MyPursue mailbox. We'll collect your items, pack them with care, and ship them straight to your doorstep. Anywhere in the world, big or small, your shipment is in safe hands. Also, shop from any Indian website and ship it to your home abroad with MyPursue's shop...

0: వందన భగవంతునికి భక్తుడు అర్పించే నీరాజనం. మీ మా మన స్వరా రేడియోలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు పసిఫిక్ టైం, 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈఎస్సి, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఇండియా కాలమాన ప్రకారం వినండి, వినిపించండి వందన భక్తి గీతాల నీరాజనం.
1: హలో హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గలగల విత్ లీలా ఎపిసోడ్ 3. సో గైస్, లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఈ వారం కూడా మనం సేమ్ టాపిక్ కంటిన్యూ చేయబోతున్నాం. ఇవాళ పార్ట్ 2లో ఇంకొన్ని క్రేజీ, ఫనీ అండ్ సూపర్ రిలేటబుల్ స్టోరీస్ తీసుకొస్తున్నాం. కొన్నైతే డెఫినెట్గా మీరు విని అనుకుంటారు, అరే ఇది నా లైఫ్లో కూడా జరిగింది కదా అని. సో అలాంటి స్టోరీస్ని ఇంకొన్ని ఫ్రెండ్స్కి కాల్ చేసి మనం వినేద్దాం. సో గైస్, నా ఫస్ట్ కాలర్కి కాల్ చేసే ముందు నేను నా ఇంకొక స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అన్ ఎంబారసింగ్ స్టోరీ ఆఫ్ మైన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద వర్క్ ప్లేస్ అనమాట. సో ఈ స్టోరీకి నేను నేమ్ ద దోస స్టోరీ అని పెట్టాను. యా, దోస స్టోరీ. ఏమైందంటే, బ్యాక్ ఇన్ ద డే లైక్ కోవిడ్ వచ్చినప్పుడు వీఆర్ ఆల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కదా. సో అప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. చాలా ఎంబారసింగ్ ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు సేమ్ పీపుల్తో మాట్లాడినప్పుడు అప్పుడు అలా జరిగింది కదా అని మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ నవ్వుకున్నాను. సో ఆ స్టోరీని మీతో షేర్ చేసుకుంటా. ఏమైందంటే, కోవిడ్ టైంలో వీ ఆల్ ఆర్ యూస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే వర్క్ ఫర్ హోమ్ ఎక్కువైపోయి ఉండేది మనందరికీ. వీ యూస్ టు జగల్ బిట్వీన్ బోత్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళం, వర్క్ని ఫర్ హోమ్ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. సో అలాంటి టైంలో ఏమైందంటే, వన్ డే మా మేనేజర్ నాకు కాల్ చేసి, ప్లీజ్ స్కెడ్యూల్ ఎ మీటింగ్, ఇది ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది, సో అది ఇన్ నెక్స్ట్ 15 మినిట్స్ స్కెడ్యూల్ చెయ్యి అండ్ కాల్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ అండ్ హ్యావ్ దెమ్ బీ రెడీ అని చెప్పి చెప్పారనమాట. యాక్చువల్లీ ఇది ఇట్స్ నాట్ ఆన్ మై స్కెడ్యూల్ రైట్, లైక్ యూజువల్గా స్కెడ్యూల్లో మీటింగ్స్ ఉంటే వీల్ బీ ప్రిపేర్డ్ అండ్ వీల్ బీ రెడీ విత్ ఆల్ దట్ స్టఫ్. దిస్ వన్ వాస్ లైక్ అన్స్కెడ్యూల్డ్ అండ్ ఇట్ జస్ట్ ర్యాండమ్గా హీ కాల్ మీ అండ్ హీ వాంటెడ్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. నేను కూడా మీటింగ్ స్కెడ్యూల్ చేసేసాను అండ్ ఐ ఇన్ఫార్మ్ మై టీమ్ దట్ వీఆర్ మీటింగ్ ఇన్ అదర్ 15 మినిట్స్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేసేసి మీటింగ్ కూడా స్కెడ్యూల్ చేసేసాను అనమాట. దాని తర్వాత ఒక 5-10 మినిట్స్ ఇంకా మీటింగ్ స్టార్ట్ అవడానికి టైం ఉన్నప్పుడు మా వాడు వచ్చాడు అనమాట. వచ్చి అప్పుడే లేచి, నాకు ఆకలిస్తుంది, ఐఎమ్ సో హంగ్రీ, ఐ వాంట్ దోస అని స్టార్ట్ చేశాడు. మా వాడు కొంచెం దోస ఇడ్లీ ఫ్యాన్ అండ్ ఇంట్లో ఉండేవాడు కాబట్టి హీ వాంటెడ్ వాట్ ఎవర్ అండ్ ఎనీ టైమ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద నెక్స్ట్ మినిట్ అనమాట. ఐ వాజ్ లైక్ టెల్లింగ్, వెయిట్ చేయరా, మీటింగ్ ఉంది, నేను ఇస్తాను దోస, వెయిట్ చేయంటే నో, ఐ వాజ్ లైక్ నాట్ బడ్జింగ్, నాకు ఇప్పుడు ఐఎమ్ వెరీ హంగ్రీ, ఐఎమ్ సూపర్ హంగ్రీ, ఐ వాంట్ దోస దోస అన్నాడు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 5 మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సరే ఏముందిలే, ఇది నన్ను స్కెడ్యూల్ చేయమన్నారు కదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ దిస్ మీటింగ్ కదా, మనం మ్యూట్లో ఉందాము అండ్ వీడు అసలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి 5 మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకో 2 మినిట్స్లో అన్నా కూడా ఐ వాట్ ఐ డిడ్ వాజ్ సరే అని నా ల్యాప్టాప్ నుంచి నా ఫోన్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని టీమ్స్ మీటింగ్, ఇంకా టీమ్స్ మీటింగ్ ఆన్ చే, ఇంకా మేనేజర్ కూడా రాలేదు, ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 2-3 మినిట్స్, అది వెళ్ళి దోసేసి ఈలోపు దోసేసేద్దామని చెప్పి దోసేస్తున్నాను అండ్ వీడేమో ఒకటి తింటాడు, రెండు తింటాడు, ఇంకా కావాలంటాడు. సో అది 5 మినిట్స్లో అవ్వలేదు, మీటింగ్ ఈలోపు స్టార్ట్ కూడా అయిపోయింది. అసలు నా జీవితానికి ఏమైంది, అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు, బికాస్ ఐ వాజ్ ఆన్ మ్యూట్ అండ్ ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ అట్లనే. అండ్ మేనేజర్ ఇంకా జాయిన్ అవ్వలేదు, మై హోల్ టీమ్ జాయిన్ ద మీటింగ్, ఎవ్రీథింగ్ వాజ్, ఎవ్రీబడి వర్ రెడీ అండ్ వీ వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై మేనేజర్ టు జస్ట్ జాయిన్ ఇన్. ఇంకా అసలు ఐ డెంట్ నో వాట్, నేను ఒక చేతిలో పట్టుకుని ఉన్నా ఫోన్ని, ఐ డోంట్ నో వాట్ హ్యాపన్, సడన్గా కెమెరా ఆన్ అయిపోయింది. కెమెరా ఆన్ అవ్వడమే కాకుండా, యూజువల్గా కెమెరా ఆన్ అయితే అట్లీస్ట్ ఫ్రంట్ కెమెరా ఆన్ అయ్యి మన ఫేస్ కదా కనిపిస్తుంది, అసలు ఏమైందో తెలియదు, కెమెరా ఆన్ అయిపోయి బ్యాక్ కెమెరా ఆన్ అయిపోయింది. చాలా క్లియర్గా నా దోస ప్యాన్ కనిపిస్తుంది అనమాట అక్కడ వాళ్ళందరికీ అండ్ నేను మ్యూట్లో ఉన్నా. సడన్ గా ఇంకా వీళ్ళు తెల్లోళ్ళు వాళ్ళందరూ ఉంటారు, లుకింగ్ లైక్ ఎ క్రేప్ అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో అర్జెంట్ గా మీటింగ్ స్కెడ్యూల్ చేసావు, ఇస్ దిస్ అబౌట్ హౌ టు మేక్ ఎ క్రేప్ అని ఇంకొకళ్ళు. నాకు అసలు ఏం, అప్పుడు దాకా ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ దట్ ఐఎమ్ ఆన్ కెమెరా అండ్ ఇట్ బ్యాక్ కెమెరా అండ్ నీట్ గా దోశలు చూపిస్తున్నాను వాళ్ళకి అని నాకు తెలియదు. ఐ వాజ్ సడన్ గా ఇలా అంటున్నారు, నేను మ్యూట్ లో ఉన్నాను, ఇంకా టప్ ఫాస్ట్ గా చూసుకుని దోశ కనిపిస్తుంది నాకు కూడా కెమెరాలో. ఇమ్మీడియట్ గా నేను కెమెరా ఆఫ్ చేసేసి అన్మ్యూట్ చేసి, అసలు అన్మ్యూట్ కూడా చేయలేదన్నమాట ఒక 2 సెకండ్స్. ఐ వాజ్ లైక్ వెరీ ఎంబారెస్డ్, అరే అనుకుని ఈవిడ మీటింగ్ అని స్కెడ్యూల్ చేసి ఈవిడే వచ్చి దోశలేస్తా కూర్చుంది అనుకుంటారు కదా. ఐ వాజ్ లైక్ హౌ టు రియాక్ట్, ఏం అర్థం కాలేదు నాకు. ఇంకా దాని తర్వాత అన్మ్యూట్ చేసి సారీ అని చెప్పి ఈలోపు మా మేనేజర్ జాయిన్ అయ్యారు రైట్ ఆన్ టైం. లక్కీగా ఆయన చూడలేదు నా దోశలు, నా నా నా ప్యాను ఏమి చూడలేదు కాబట్టి ఐ వాజ్ ఫైన్ అండ్ హీ స్టార్టెడ్ గోయింగ్ అహెడ్ విత్ వాట్ హీ వాంట్ హియర్ విత్ ద టీమ్ అండ్ ఎవ్రీథింగ్. సో అదనమాట వన్ ఆఫ్ ద ఎంబారసింగ్ మూమెంట్, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు, ఏం అవ్వాలో తెలియలేదు. అసలు టైంకి మనకి చాలా ఇలా టీమ్స్ మీటింగ్ లో జరుగుతూ ఉంటాయి, మ్యూట్ అనుకుని అన్మ్యూట్ చేస్తాం, అన్మ్యూట్ అనుకుని మ్యూట్ చేస్తాం. ఓ మై గాడ్, సో మెనీ థింగ్స్ జరుగుతుంటాయి కదా. సో వన్ ఆఫ్ దోస్ వాజ్ దిస్ దోస స్టోరీ అనమాట. సో యాక్చువల్గా మా టీం వాళ్ళతో మొన్న కూడా మళ్ళీ రిమైండ్ చేశాను, డూ యూ గైస్ రిమెంబర్ దిస్ అనుకుంటూ. ఇట్ వాజ్ సో ఎంబారసింగ్ దాట్ డే అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ సో ఫనీ ఫర్ మీ. సో దాట్ ఈస్ మై దోస స్టోరీ గైస్.

0: వెల్కమ్ బ్యాక్ టు గలగలా విత్ లీలా. సో ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఎపిసోడ్ లో నా ఫస్ట్ కాలర్ కి కాల్ చేసేద్దాం. సో ఈ ఫ్రెండ్ ఎవరంటే నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే షీ సో బబ్లీ, వెరీ న్యాచురల్ గా పంచులు వేసేస్తూ ఉంటుంది, అండ్ షీ మేక్స్ ది సిచ్యువేషన్ ఆర్ ఎన్వైరన్మెంట్ వెరీ ఫన్ టు బీ అరౌండ్. అండ్ ఏదన్నా పార్టీలో ఇంకా సింధు ఉంది అంటే రచ్చ రచ్చ రచ్చ జరగాల్సిందే అక్కడ. We'll have so much fun when she's around. So let's call Sindhu now.
1: Hello.
0: Hey, hi Sindhu. Leela ni.
1: Oh, hi Leela. Enti ka kotta number vachindi?
0: Yes, kotta number. Endukante nenu ippudu na radio show nunchi call chestunnanu neeku.
1: Okay. ఇప్పుడు ఓ మై గాడ్, ఇప్పుడు ఏంటి, అందరికి వినిపిస్తుంది ఇది?
0: Yes, you are currently on air and live. నీ మాట అందరికి వినిపిస్తుంది.
1: అవసరం అంటావా నాకు ఇదంతా?
0: ఏం లేదు సింధు, ఈ వీక్ ఎపిసోడ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఫీచర్ చేసే ఎపిసోడ్ అన్నమాట. సో ఐ థాట్ ఐ హావ్ టు కాల్ యూ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు బి ఆర్గానిక్, కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు కాల్ యూ అండ్ టాక్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ దిస్ వీక్. టాపిక్ ఏంటంటే ద మోస్ట్ ఎంబారసింగ్ మోమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ టర్న్డ్ అవుట్ టు బి హిలేరియస్.
1: మనకి ఒకటా రెండా చెప్పాలంటే?
0: ఎగ్జాక్ట్లీ రైట్, అందుకే నువ్వు నాకు గుర్తొచ్చేసింది. అది కూడా మనము స్టార్టింగ్ లో ఎంబారసింగ్ మోమెంట్స్ అంటే చెప్పుకోవడానికి కొంచెం అరే అన్నట్టు ఉంటది, కానీ ఇప్పుడు ఇప్పుడు మనం ఐ థింక్ వి ఎవాల్వ్డ్ సో మచ్, లైక్ మనం వి లాఫ్ అబౌట్ ఇట్ రైట్. సో ఇంకెందుకు అయితే లేటు, జస్ట్ గో అహెడ్, నీ స్టోరీ షేర్ చేసే.
1: సో బేసికలీ తెలుసు కదా, నేను హర్ష ఇద్దరం యునో వి మెట్ బిఫోర్ అవర్ మ్యారేజ్ అండ్ దెన్ పెళ్లి చేసుకుందామని ఇండియా వెళ్ళాము.
0: నువ్వు మేమిద్దరం అంత గ్యాప్ ఇస్తే చాలా ఏంటి, మీరిద్దరు అని ఒక సస్పెన్స్ పెట్టేసావు ఆల్రెడీ.
1: మేబీ యా, నీకు తెలిసే మై స్టోరీ, బట్ యా లెట్స్ సీ. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఐ డోంట్ నో ఎంబారస్ మూమెంట్స్ లో టాప్ అనుకుంటా.
0: ఓకే,
1: హ్యూజ్ క్రౌడ్.
0: అవునా? అంతా అయ్యి ఇంట్లో ఒప్పించుకొని ఇండియా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. సో ఐ హావ్ టు గివ్ దట్ ప్రీ రైట్. యా, నౌ గో అహెడ్ సింధు.
1: సో వెళ్ళాము, సంగీత్ ఒక 2 డేస్ ముందుండింది, మెహందీ అండ్ సంగీత్ టుగెదర్. ఆ రోజు నైట్ ఇంకా మా కజిన్స్ అందరూ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, లైక్ ఏంటి, ఎలా కలిసారు మీరు, నీకేమి ఇష్టము తనలో అంటే. యాజ్ యూజువల్ నేను ఇంకా నాకు నా గురించి తెలిసింది కదా, ఇంకా అన్ని వాగుడుపెట్టలాగా అన్ని చెప్పేశారు. తర్వాత హర్ష టర్న్ వచ్చింది, మెల్లగా వచ్చాడు, అడిగారు అనమాట, నీకేమి ఇష్టము, సింధుని ఎందుకు లవ్ చేసావు, అది ఇది అని. అయితే ఆయన ఇంకా నేనేమో అబ్బా ఏం చెప్తాడా, అంత ఇంత పెద్ద క్రౌడ్ లో ఏం చెప్తాడా అని పక్క టెన్షన్ గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ సో క్యూరియస్, ఓకే
0: ఎగ్జాక్ట్లీ
1: రైట్. నేను ఇంకా అబ్బా నీ స్మైల్ బాగుంటది, నీ హెయిర్ బాగుంటది, మనకి మంచి జుట్టు ఉండేది, సో అలాంటి ఏమన్నా చెప్తాడేమో, ఆర్ నా క్యారెక్టర్స్ లైక్ ఓకే యూఆర్ సో ఫన్నీ, బాగా కలిసిపోతావు, యూనో అట్లాంటి ఏమైనా చెప్తాను. నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా మనకి నీకు హర్ష గురించి తెలిసింది, బిగ్ పాజ్ ఇచ్చి ఏదో చాలా ఆలోచించినట్టు ఆలోచించి ఒక 150-200 పీపుల్ క్రౌడ్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేశాడు.
0: అదేంటో చెప్పు.
1: మటన్ కర్రీ నచ్చి పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. నేను ఒక నిమిషం మటన్ కర్రీ ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నా. వీ హ్యాడ్ అ పాట్ లక్, రాండమ్ పాట్ లక్ మా రూమ్మేట్స్ అందరం, లైక్ ఆల్ ద గర్ల్స్ బాయ్స్ మాస్టర్స్ లో ఏసీలో. అక్కడ నేను వండిన ఐటమ్ వాజ్ మటన్ కర్రీ. సో ఆయనకు ఆ కర్రీ నచ్చి నేను అసలు ఎవరు ఉండారు ఏంటి అని అలా అలా అలా అలా స్టార్ట్ అయ్యి నాతో మాట్లాడటం మొదలు పెట్టి ఆ స్టోరీ అంతా అక్కడ చెప్తే ఐ వాజ్ లైక్, ఇప్పుడు నువ్వు ఓకే మేబీ ఇట్స్ ట్రూ బట్ అంత మంది ముందు
0: ఇంకేమన్నా కూడా చెప్పొచ్చు కదా, కొంచెం రొమాంటిక్ గా
1: ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆ పర్టికులర్ టైమ్ లో. మటన్ కూడా గురించి చెప్తే నేను ఇంకా నా తల తీసుకెళ్ళి
0: క్రౌడ్ రియాక్షన్ ఏంటి
1: తర్వాత కూడా హీ వాజ్ నాట్ ఈవెన్ చేంజింగ్. ఓకే ఇదొకటి అండ్ ఇంకా ఉన్నాయి అని చెప్పట్లా, హీ వాజ్ డన్. అడుగుతున్నా కూడా హీ వాజ్ లైక్ యా అంతే ఇంకా అన్నాడు.
0: అదే ఏదో ఒక సేయింగ్ కూడా ఉంటుంది కదా సింధు, ఏ మ్యాన్స్ వే టు దేర్ హార్ట్ ఇస్ త్రూ దేర్ స్టమక్ అంటారు, రైట్? ప్రాబబ్లీ యా. ఓ మై గాడ్
1: యా యా. సో దట్ వాస్ వెరీ ఎంబారసింగ్ నాకు. బట్ నౌ ఐ థింక్ అబౌట్ దట్ డే, నాకు ఒక నిమిషం ఇలా చూపుకొని అనిపించింది కానీ, బట్ నౌ ఐ థింక్ అబౌట్ ఇట్ సో ఫనీ అండ్ ఇట్స్ లైక్ అంటే దట్ దానిని అంత ఓపెన్ గా చెప్పడం కూడా ఇట్స్ హ్యూజ్ డీల్ అనిపించింది తనకి. అంత పెద్ద క్రౌడ్ లో హీ డిడ్ంట్ హెసిటేట్ టు టాక్ అబౌట్ ఇట్.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఆ రోజు ఆ మూమెంట్ అలా అనిపించింది. అండ్ నౌ ఇఫ్ ఐ టెల్ పీపుల్ లైక్ అరౌండ్ మీ అండ్ మీ అందరికి చెప్పినప్పుడు నాకు నవ్వు.
0: నో నో నో, హీ హాస్ బీన్ సో ట్రూ కదా. అంటే మిగతావి ఉన్నా కూడా ఫస్ట్ తను నీ మటన్ కర్రీ అంటే నువ్వు మటన్ కర్రీతో పడేసావు హర్షాన్ని. ఓ వై,
1: అది మా కజిన్స్ అందరూ బేసిక్ గా అక్కడ స్టక్ టు ఇట్ అన్నమాట, ఇంకా అదే ఏడిపిస్తా ఉన్నా.
0: యా ఐ నో అబౌట్ హర్ష కదా, ఏదో పెళ్లిలో కూడా, పెళ్లిలో ఉప్మా పెట్టినా పొంగల్ పెట్టినా ఏం పెట్టినా చాలా జీడిపప్పులు కావాలి ఇలా నాకు, ఆ అవి ఉంటే సెట్. ఎగ్జాక్ట్లీ, అవి ఉంటే సెట్ అన్నాడు. అయితే అదే అనుకున్నా, నథింగ్ బట్ ఫుడ్ అండ్ ఫుడీ కాబట్టి, అండ్ నువ్వు సూపర్ కుక్ చేస్తావు కాబట్టి ఐ థింక్ యువర్ పేర్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దాట్. ఐ థింక్ అంటే ఫన్నీగా ఉన్నా, యా యా యా, నీ బేకింగ్ స్కిల్స్, నీ ఫుడ్, నీవన్నీ ఐ థింక్ పర్ఫెక్ట్ ఫర్ హర్ష. అండ్ అఫ్ కోర్స్ అప్పుడు నువ్వు అనుకుంటావు కనిసిందు, ఇప్పుడు హస్బెండ్స్ వైఫ్స్ ని ఇంప్రెస్ చేయడానికి నీ హెయిర్ బాగుంది, నీ ముక్కు బాగుంది, నీ ఇది బాగుంది అంటారు, కానీ లైఫ్ లాంగ్ మనం వండి పెట్టేది వాళ్ళు తినాలి. సో ఐ థింక్ దట్స్ ట్రూ, అవన్నీ ఫిజికల్ థింగ్స్ అంతా చేంజ్ అయిపోతాయి, బట్ దిస్ ఇస్ అన్ ఆర్ట్ దట్ విల్ నెవర్ చేంజ్. ఇన్ఫాక్ట్ ఇంకా చేయగా చేయగా యూ గెట్ బెటర్ అట్ ఇట్, రైట్? So I think you have impressed him with one thing that wouldn't change forever. So you don't have to worry ankunta. Ante vere vere anna kuda vere girls should worry more like, arre he likes my hair, arre ipudu 30 plus lo hair udipothundi. యా, అందరికి అదే ప్రాబ్లం, నెత్తి మీద జుట్టు కంటే నేల మీద జుట్టు ఎక్కువ ఉంటుంది కదా. సో ఐ థింక్ యు ఆర్ ఆన్ ఏ గుడ్ షేప్, అంటే అది నచ్చింది కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ. యూ విల్ కీప్ ఆన్ ఇంప్రెసింగ్ హర్ష, అండ్ హీ విల్ హ్యావ్ ఫన్ అండ్ హీ విల్ ఎంజాయ్ యువర్ ఫుడ్.
1: Yes, that's how we have been, you know, married for 14 years now.
0: Okay.
1: Still going strong.
0: I know, I get it. And I can vouch for that. You make amazing food, so no doubt.

0: put on that. So yeah, but that was funny. I mean, definitely in a crowd and during పెళ్లి definitely గా నువ్వు వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసుంటావు కానీ
1: ఎక్స్పెక్ట్ యా
0: ఎక్స్పెక్ట్
1: ఎట్లీస్ట్ ఫర్ క్రౌడ్ ఇంప్రెస్ కోసం ఆయన ఎవరో చెప్తాడేమో అనుకున్నా కానీ హీ డిడ్ నాట్ బడ్జ్
0: అదే అదే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ దట్ వాస్ సో క్యూట్
1: అదే
0: బట్ ఐ కెన్ టోట్లీ
1: యా
0: సీ హర్ష డూయింగ్ దట్ సో
1: యా
0: నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్
1: అవును
0: బట్ దట్ వాస్ వెరీ స్వీట్ సింధు థ్యాంక్ యూ సో మచ్ అసలు నువ్వు యు డింట్ ఈవెన్ టేక్ టైమ్ నేను లాస్ట్ వీక్ ఎపిసోడ్స్ లో అలా పీపుల్ టుక్ దేర్ టైమ్ బట్ యు ఆర్ లైక్ ఆన్ స్పాట్ అండ్ నేను ఆన్ స్పాట్ లో పెట్టినా కూడా సూపర్
1: అది
0: కూల్
1: నాకు
0: గా
1: ఇలా ఎప్పుడు మైండ్ లో ఉంటది అనుకుంటా, బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇట్స్ ఆల్వేస్ దేర్. నాకు ఎందుకో ఆ విషయం
0: యా బట్ దట్ ఈస్ సో స్వీట్ అండ్ క్యూట్ ఆల్ రైట్
1: థ్యాంక్
0: ఇలాగే మంచి మంచి వంటలు వండి పెట్టు అండ్ హర్షాన్ని ఇంప్రెస్ చేస్తూనే ఉండు అండ్ థ్యాంక్ యూ
1: యూ
0: సో మచ్
1: థ్యాంక్ యూ
0: సింధు ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండ్ దట్ వాస్ రియలీ గుడ్ సో లిజనర్స్ విన్నారు కదా సింధు స్టోరీని యునో సింధు స్టోరీ వింటున్నంతసేపు నాకు అదే అనిపిస్తుంటుంది మన హస్బెండ్స్ సమ్ టైమ్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇది చెప్తారు ఇలా చెప్తారు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు అని బట్ వాళ్ళు సింపుల్ గా వచ్చి ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు వేరే ఏదో చెప్పేసి జస్ట్ దే లీవ్ సో దాట్స్ వాట్ హ్యాపన్ ఇన్ సింధు స్టోరీ ఆల్సో బట్ ఆన్ ఎ ఫ్లిప్ సైడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సింధు డజంట్ హ్యావ్ టు ఇంప్రెస్ హిమ్ లైక్ ఇంకా ఇంకా వేరే వేరేగా ఏమి ఇంప్రెస్ చేయకలేదు ఎందుకంటే ఆల్రెడీ హీస్ ఇంప్రెస్డ్ విత్ హర్ కుకింగ్ అండ్ ఆల్సో వైఫ్ కుకింగ్ చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేసే హస్బెండ్ కూడా ఇట్స్ రియలీ గుడ్ థింగ్ టు హ్యావ్ కదా సో ఐ రియలీ లవ్ దాట్ పార్ట్ ఆఫ్ ఇట్

0: సో మన నెక్స్ట్ కాలర్కి లెట్స్ కాల్ అండ్ డైవ్ ఇన్ టు హర్ స్టోరీ. ఈ నెక్స్ట్ కాలర్ ఏంటంటే కిలకిలా నవ్వేస్తూ ఉంటుందన్నమాట. ముందు తన నవ్వు వినిపిస్తుంది, తర్వాతే తన మాట వినిపిస్తుంది. సో మేము మా ఫ్రెండ్స్ అందరూ అదే ఎప్పుడు తన గురించి చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫోన్ చేసేద్దాం, మనతో కిలకిలా నవ్వుతుందా లేకపోతే ఓల్డ్ ఎంబారసింగ్ స్టోరీస్ చెప్పేస్తుందా చూద్దాం.
1: హలో,
0: హాయ్ షిరి,
1: ఏ హాయ్ నీనా,
0: ఏం
1: ఏం
0: చేస్తున్నావు?
1: సంగతులు?
0: ఏం చేస్తున్నావు?
1: ఏముంటే అబ్బా, ఇప్పుడు ఏమే పనులన్నీ, పిల్లల పనులు అన్ని ఇప్పుడు హావింగ్ నైట్ టైం అనమాట. టీవీ ముందు కూర్చున్నా ఇప్పుడే, అదే నీ కాల్ వచ్చింది నా.
0: ఓకే, నీది రెగ్యులర్ కాల్ కాదు షిరి. ఐఎమ్ కాలింగ్ యూ ఫ్రమ్ మై రేడియో షో. అదే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఫీచర్ చేసే షో అనమాట. సో ఈ వీక్ టాపిక్ ని నా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేద్దాం అనేది. సో అందుకే ర్యాండమ్ గా నా ఫ్రెండ్స్ లిస్ట్ లోంచి ఎవరినన్నా పిక్ చేసేసి వాళ్ళు కాల్ చేసి అండ్ దే విల్ బి ఎయిర్డ్ ఆన్ ద షో. సో రైట్ నౌ ఎవ్రీబడి ఆర్ లిజనింగ్ టు అవర్ కాన్వర్సేషన్.
1: ఇలా స్పాట్లు పెట్టేశావు కదా నీళ్ళందరినీ.
0: ఏం కాదు సిరి,
1: సరే
0: టాపిక్.
1: ఇంతవరకు వచ్చింది కాబట్టి ఐమ్ ఫైన్ లే. యా షోర్లీ సపోర్ట్ యువర్ షో.
0: సో ద టాపిక్ ఏంటంటే ద మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్స్ ఇన్ ఆర్ లైఫ్ విచ్ టర్న్డ్ అవుట్ టు బి హిలేరియస్ నౌ. అంటే ఒక్కొక్కసారి మనకి ఎంబారసింగ్ మూమెంట్స్ ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడెప్పుడో జరిగినవి, యుల్ బి లైక్ లాఫింగ్ అబౌట్ ఇట్. అలాంటివి ఏమన్నా నీ లైఫ్ లో జరిగినవి నువ్వు నాతో పాటు నా లిజినెస్ అందరికీ కూడా షేర్ చేసుకోవాలి.
1: చైల్డ్హుడ్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ అప్పటివి లైక్ 20-30 ఇయర్స్ దాటివి. అలా ఆలోచిస్తే నాకు నా చైల్డ్హుడ్ లో లైక్ యునో వెన్ వాస్ లైక్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఆ టైమ్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్తాం కదా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ లో. సో అక్కడ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా నా ఏజ్ కజిన్స్ అందరూ, అంటే నేను అన్నయ్య ఇంకొక కజిన్ అన్నయ్య అంతే, ఆ
0: ఓకే
1: ఇద్దరు అన్నలు కూడా నాకన్నా 4 ఇయర్స్ పెద్ద అనమాట.
0: ఓకే
1: అయితే ఎప్పుడు వాళ్ళు ఏం చేసినా నేను చేసేసేదాన్ని, ఎందుకంటే నాకు ఎవరు నా గర్ల్ వాళ్ళు ఎవరు లేరు
0: రైట్
1: కజిన్స్
0: రైట్
1: లో.
0: రైట్
1: సో
0: రైట్
1: ఇంకా బ్లైండ్ గా వాళ్ళు ఫాలో అయిపోయేదాన్ని, అది
0: అదే
1: గర్ల్ యాక్టివిటీ గానీ బాయ్ యాక్టివిటీ గానీ, వాళ్ళు బైకింగ్ అంటే బైకింగ్, ఇదంటే ఇది, ఏదైనా సరే.
0: ఓకే
1: సో అప్పుడు ఇంక ఎట్లా అంటే ఇంకా మనకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇంకా పేరెంట్స్ ఇంకా సరే చదువుకోవాలి కొంచెం, ఆ టైం చదువుకోవడానికి కేటాయించాలి అంటే అక్కడ ఎవరు ట్యూషన్ చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు మ్యాథ్ టీచర్, సో సరే ట్యూషన్ కి వెళ్ళాలి అని అనే వాళ్ళు ఎలా ప్లాన్ ప్లే చేశారు నాతో. బేసిక్ ఏంటి అంటే మేము ట్యూషన్ క్లాస్ కి వెళ్తున్నాము మేము ఇద్దరము, అంటే నేను కూడా అవునా అని అంటే నేను కూడా వెళ్తాను, కమా నాకు పెట్టి ఇంకా డిఫరెంట్
0: పోనీలే.
1: టైమ్స్ లో బేసిక్ గా
0: ఓకే, నువ్వు ట్యూషన్
1: అని
0: అయినా వెళ్ళిపోయావు అయితే, నాట్ జస్ట్ ఆటలు.
1: అదే కదా అదే కదా. అలా నేను అమ్మ మీద ఆల్మోస్ట్ 40 డేస్ ఉన్నాం ఊర్లో, అక్కడ 30 డేస్ అనే వాళ్ళు వెళ్తున్నారు లేదా వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని అనమాట, అంటే కొంచెం దూరం వరకు ఓకే వాళ్ళు శాస్త్రి వెళ్తున్నారు అని, అదే దారి నేను వెళ్ళే దారి అదే కదే కదా,
0: అవును,
1: చూసి ఓకే వెళ్తున్నారు అని వాళ్ళు చూసి ఓకే వాళ్ళు వెళ్తున్నారు నేను, అంటే వాళ్ళు చదువుకుంటున్నా నేను చదువుకుంటా ఓకే ఫైన్.
0: కానీ డిఫరెంట్ టైమింగ్స్ ఆ మీ ట్యూషన్?
1: డిఫరెంట్
0: ఓకే
1: టైమింగ్స్
0: ఓకే
1: అయితే తెలిసింది ఏంటి అంటే ఆఫ్టర్ 30 డేస్ ఎందుకో డౌట్ వస్తుంది, అంటే హోంవర్క్స్ ఉంటే ఏం చేసుకోవాలి, వాళ్ళు ఏం చేసుకోవట్లేదు, ఎప్పుడు అడుగుతున్నారు అని డౌట్ వచ్చింది. ఇంకా 30 డేస్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ ఒక 10 డేస్ ఉంది అనగా ఇంకా నేను సరే అని ఫాలో అయ్యాను అనమాట వాళ్ళని. వాళ్ళు సేమ్ సేమ్ నేను చూస్తున్నాను చూసుకొని అదే దారిలో వెళ్ళారు, సరే రీరోడ్ తీసుకొని ఎక్కడికి వెళ్తే గ్రౌండ్ కి వెళ్తే టికెట్ ఆడుకుంటే కూర్చున్నారు. వాళ్ళకి తెలుసు నేను ఫాలో అవుతున్నాను అని, నేను చూసిన అక్కడ గ్రౌండ్ కి వెళ్ళాక సడన్ గా టర్నింగ్ ఇచ్చి ఫూల్ అన్నారు అనమాట.
0: సో బేసిక్ గా 30 డేస్ వాళ్ళు చేసింది క్రికెటా. సో బేసిక్ గా నిన్ను అవాయిడ్ చేయడానికి ప్రతి దాంట్లో నన్ను మేము ఏం చేస్తే అది చేసేస్తుంది అని చెప్పి. ఓ మై గాడ్, దట్ ఈస్ వెరీ ఎంబారసింగ్. రైట్ రైట్, ఇప్పుడు సాధిస్తాం మరి మీ బ్రదర్స్ తో ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా నన్ను అలా ఫోల్ చేశారని.
1: నేర్పిస్తూనే ఉంటారు సేమ్ యాజ్ యూజువల్.
0: అప్పుడే బక్రా చేశాను నిన్ను అనా?
1: అదే
0: నైస్. ఇంకేమన్నా ఉన్నాయా సిరి?
1: ఇంకోటి ఏంటంటే నా కాలేజ్ డేస్ లో లీలా, ఇంజనీరింగ్ కాలేజ్ డేస్ లో యాక్చువల్గా నేను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అలా కొంచెం అలా ఉంటుంది కదా, మా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసేది. ఇంకా అప్పుడు ఏముంటుంది మనకి కాలేజ్ అయిపోయింది సరే మూవీకి వెళ్దామా బేకరీకి వెళ్దామా అట్లా జస్ట్ అవుటింగ్ కి వెళ్దామా అలా ఉండేది అనమాట ప్లాన్స్ చేసుకునేది. 5-6 ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము, అది వాళ్ళు ప్లాన్ చేస్తారు ఎక్కడికి వెళ్దాం మనం సంబే, మనకి ఏం ప్లాన్ చేయాలి ఎక్కడ వెళ్ళాలి అన్నది. నేనేమో అప్పుడే ఇంకొక ఫ్రెండ్ కి కమిట్మెంట్ ఇచ్చేసా, వేరే డిపార్ట్మెంట్ ఫ్రెండ్ అనమాట. తనతో బయటకు వెళ్ళి కమిట్మెంట్ మళ్ళీ తను చెప్తే ఫీల్ అవుతారు బాగోదు, మాకంటే తను ఎక్కువ అంటారు, ఇవన్నీ ఎందుకు అని నేను ఇంటికి వెళ్ళిపోవాలి నేను అని చెప్పాను. చెప్పాను చెప్పి ఇంకా నేను ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయాను. అది వచ్చేసి అది సికింద్రాబాద్ లో ఫేమస్ బేకర్స్, అది యూనివర్సల్ బేకర్స్ అని ఉంటుంది. ఆ బేకరీకి వెళ్ళాను.
0: నాకు అర్థమైపోతుంది స్టోరీ, బట్ ఐ హోల్డ్ ఇట్ టు మీ, బట్ గో అహెడ్, నాకు అర్థమైపోతుంది ఏం
1: జరుగుతుందో. అది వచ్చేసి 20 మినిట్స్ అవే ఫ్రమ్ మై కాలేజ్ చెప్పాలంటే, అదే కాలేజ్ చుట్టుపక్కల చాలా బేకరీస్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. ఎందుకు అదే సెలెక్ట్ చేసుకున్నావు ఆఫ్ ఆల్ ఆఫ్ పీపుల్ ఎవ్రీథింగ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్న టైంలో సేమ్ అదే సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అక్కడే ఊడిపడ్డారంట.
0: అనుకున్నా
1: అక్కడే ఉన్నా వాళ్ళు వన్ అవర్ ఉన్నారు బేకరీలో, వాళ్ళు గోడకి ఇస్తాడంటే నేను గోడకి అత్తాడు వచ్చినట్టు మా ఫ్రెండ్ నాతో పాటు తను బుక్ అయిపోయింది. నాకు అయితే అక్కడ వచ్చిపోయి వాళ్ళందరూ స్టాఫ్ చూసుకుంటే ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు, కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు అని.
0: అదే
1: ఇప్పుడల్లా నాకు అది ఎంబారసింగ్ మూమెంట్ అని, నాకు కూడా అది వెళ్ళలేను ఇది రాలేను మళ్ళీ వాళ్ళకి అనిపిస్తే బాగోదు
0: అని
1: అసలు లిటరల్లీ ఆ మూమెంట్ కూడా అసలు నాకే తలుచుకుంటే నాకు ఉన్నాను అదే రోజు అదే స్పాట్ లో అంటే వాళ్ళు నవ్వుకుంటారేమో.
0: కానీ నువ్వు 1 అవర్ అక్కడ ఉన్నావంటే ఐ కెన్ ఇమాజిన్ వచ్చిపోయే వాళ్ళు నీకు ఇచ్చే లుక్స్ అవన్నీ. ఐ థింక్ కానీ అడగలేదా ఎందుకమ్మాయి నువ్వు ఇక్కడ ఉన్నావు, వై ఆర్ యు హియర్?
1: ఎవరు అడగలేదు, వాళ్ళు ఎవరు అడగలేరు, వాళ్ళు చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ చూసినప్పుడల్లా నేనెందుకు బాబు ఇక్కడ అవ్వకేమని.
0: సో యూ కీప్ ఆన్ చెకింగ్ వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా అన్నట్టు.
1: వాళ్ళు గుర్తుపడతాయి కదా, మా ఫ్రెండ్ పంపించి ఇంకా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత 1 అవర్ కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయాక, అప్పుడు నేను బయటపడ్డా అనమాట.
0: అస్సలు కేక
1: అనిపిస్తుంది.
0: వెరీ ట్రూ కదా, మనకు బోల్డ్ ఎంబారసింగ్ మూమెంట్స్ జరుగుంటాయి, కానీ అప్పుడు కంటే ఇప్పుడే అవి మంచి ఫన్ ఉంటాయి అనిపిస్తుంది వెన్ వి షేర్ ఇట్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ పీపుల్ కదా అరౌండ్. సో నీ రెండు స్టోరీస్ టూ గుడ్ ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ షేర్ మోర్ ఇఫ్ యూ హ్యావ్.
1: ఇంకోటి ఉంది లీలా, అది సేమ్ అరౌండ్ కాలేజ్ డేస్ ది అనమాట.
0: అసలు నువ్వు టకా టకా టకా అసలు నీ మెమరీలోంచి ఇలా తీసి విసిరేస్తున్నావు కదా.
1: గ్రూప్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ కలిసి చేసిన సంగతి అన్నమాట, కలిసి చేసిన ఒకటి పిచ్చి పని కైండ్ ఆఫ్ సో ఉంది అనమాట. సో మేము స్కూల్ ఫ్రెండ్స్ అందరం స్కూలింగ్ అయిపోయాక కాలేజ్ కి వెళ్తాం కదా, హై స్కూల్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా కాంటాక్ట్ లోనే ఉండేవాళ్ళం, బర్త్డేస్ కల్లా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ కాలంలో అందరికి ఏంటంటే ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉంటాయి కదా ఇళ్లలో, అయితే ఏ ఫ్రెండ్ ఇంట్లో కలుసుకున్నప్పుడు క్లాస్ అబ్బాయి ఉండేవాడు 5th నుంచి 10th వరకు సేమ్ అనమాట, మా కలిసి సేమ్ ట్రావెల్ చేసాం సేమ్ సెక్షన్. ఎందుకు అబ్బాయి ఫోన్ నెంబర్ మాకు దొరికింది ఓకే, అండ్ అప్పటికి స్కూల్ అయిపోయి కూడా 3 ఇయర్స్ అయింది 10th అయిపోయి ఆల్మోస్ట్. అయితే ఎందుకో మాకు సరే లెట్స్ స్టార్ట్ గేమ్, సరే ఊరికి ప్రాంక్ కాల్స్ చేద్దాము ఊరికి జస్ట్ లైక్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ లాగా అమ్మాయి లాగా మాట్లాడుతూ అని మా 5 మెంబర్స్ లో ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట డిఫరెంట్ పేర్లతో అబ్బాయికి. సో ఎప్పుడు ఏ ఫ్రెండ్ వాయింట్ లో కలిసినా అప్పుడు ఫన్నీగా మేము ఎస్టి ఐఎస్డి బోర్డు
0: మాట్లాడేవాళ్ళం. అయితే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక అంత మజా రాలేదు, కానీ అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్ తో ఉండే మజా అయితే నెక్స్ట్ లెవెల్ అసలు.
1: సో అది మాట్లాడుతూ ఎట్లా అంటే ఇంకా వీళ్ళు అన్నోన్ పర్సన్ అన్నోన్ గర్ల్ లాగా మాట్లాడుతూ అబ్బాయి గురించి తెలుసుకుంటూ అలా ఇట్ వెంట వెరీ క్యాజువల్ కన్వర్సేషన్స్ లాగా అట్లా బాగా నడుస్తుండే అనమాట. ఆల్మోస్ట్ 9-10 కాల్స్ అంటే ఆల్మోస్ట్ మంత్లీ 2 కాల్స్ నడుస్తున్నట్టు 7-8 మంత్స్ నడిచింది.
0: ఒకటే అమ్మాయి కాల్ చేస్తుందా?
1: ఇద్దరు ఫ్రెండ్స్
0: డిఫరెంట్
1: నేమ్స్ తో, బేసిక్
0: డిఫరెంట్ నేమ్స్ తో. సో ఇద్దరితో మాట్లాడుతున్నాడు అబ్బాయి, జస్ట్ నార్మల్ గా యా క్యాజువల్ కాల్ యా ఓకే ఓకే
1: గురించి దీని గురించి అన్ని ఎక్స్కర్షన్ పిక్నిక్ గురించి ఫేమస్ క్యాజువల్ మంచి టాక్ అనమాట నడుస్తూ ఉంది. మేము పక్కన మేము అయినప్పుడు మేము పక్కన ఉండేవాళ్ళం కదా, మేము మా ఫుడ్ ఉండేవాళ్ళం అనమాట కన్వర్సేషన్ స్పీకర్ లో పెట్టేసేసి అసలు అయిపోయిన తర్వాత కూడా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. 7 మంత్స్ తర్వాత తెలిసి తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయికి మేమని ఎప్పుడో గుర్తుపట్టారు. ఆ అబ్బాయి కూడా మమ్మల్ని అనమాట, వీళ్ళిద్దరే కాదు అందరు గ్రూప్ చేస్తున్నారని కూడా
0: ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ మై గాడ్
1: విషయం తెలిసినప్పటి నుంచి ఎంత ఎంబరసింగ్. అబ్బాయి ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ కమ్యూనిటీ, పేరెంట్స్ ఆర్ సేమ్ ఆఫీస్, అట్లా ఎప్పటికైనా కనిపించవచ్చు అబ్బాయి కదా, కనిపించినప్పుడు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకోవాలో అనిపిస్తుంది కదా.
0: ఐ నో రైట్, కానీ స్మార్ట్
1: అపార్ట్మెంట్ అబ్బాయి అపార్ట్మెంట్ సేమ్ అనమాట. సో అదే అది అంత తలుచుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అన్నీ మనం ప్రొఫైల్ అయిపోయి.
0: అదే కదా, అన్ని రోజులు మీరు నవ్వుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో హీ మేడ్ యూ గైస్ ఇట్స్ ఎ ప్రాంక్ అన్నాడా?
1: యా
0: ఓ మై గాడ్, దిస్ ఇస్ ది ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా, హీ మస్ట్ బి స్మార్ట్. గుడ్ గుడ్ గుడ్, వెరీ నైస్. యా, మూడు స్టోరీస్ చాలా బాగా చెప్పావు సిరి. అంటే వెరీ షార్ట్ అండ్ స్వీట్ కానీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది లిజనర్స్ విల్ బి రిలేటింగ్ టు దిస్, బికాస్ మన కాలేజ్ అప్పుడు ఇలా సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇట్లా బోల్డ్ ఉంటాయి కదా ఆలోచిస్తే. సో నేను ఈ టాపిక్ పిక్ చేసినప్పుడు కూడా ఐ వాస్ లైక్ యూజువల్ గా మనం సిగ్గుపడతామో లేకపోతే ఎంబారసింగ్ మూమెంట్స్ చెప్పుకోవాలా అనుకుంటాం, కానీ ఐ థింక్ ఇవే ఫన్ అనుకుంటా. అవి అనుకుని స్ట్రెస్ ఫీల్ అవడం కంటే నవ్వేసుకుని ఫన్ ఫీల్ అవడమే బెటర్ కదా.
1: అసలు భలే అనిపిస్తాయి తెలుసుకున్నప్పుడు అలా, అప్పుడెప్పుడు అలా మైండ్ అలా ఉండిపోతాయి అసలు.
0: ఐ నో, అండ్ ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా దీస్ ఆర్ ద మెమరీస్ వి టాక్ అబౌట్ అండ్ వి యు నో రివైవ్ దెం, రైట్? సో యా ఎగ్జాక్ట్లీ. అండ్ అప్పుడు ఇన్నసెన్స్ కూడా కదా, వీఆర్ నాట్ దట్ మెచ్యూర్డ్ ఆల్సో, వీ డూ సో మెనీ థింగ్స్. మనం ఏదో తోపు అనుకుని చేస్తాం గానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్రే వీఆర్ లైక్ గూఫింగ్ ఇట్ అప్ అన్నట్టు అనిపిస్తుంది, రైట్?
1: మంచి ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు ఇలా అలా అప్పుడెప్పుడు పాతవన్నీ అలా రిఫ్లెక్ట్ చేసుకోవడానికి.
0: నో నో, ఐ షుడ్ థ్యాంక్ యూ, నిన్ను ఆన్ స్పాట్ లో పెట్టినా కూడా యు వర్ ఏబుల్ టు కలెక్ట్ సమ్ గుడ్ అంటే గుడ్ మెమరీస్ అండ్ యూఆర్ ఏబుల్ టు షేర్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ యా ఐ హోప్ యా ఆల్ ద లిజనర్స్ విల్ ఆల్సో రిలేట్ టు యువర్ స్టోరీస్, ఎందుకంటే నేనే కొంచెం రిలేట్ అయ్యా సమ్మర్ హాలిడేస్ అవన్నీ యూ బ్రాట్. ఐ మీన్ లైక్ ఇట్స్ లైక్ యూఆర్ బ్రింగింగ్ బ్యాక్ మై ఓన్ ఓల్డ్ మెమరీస్ కదా. సో యా థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.

0: సో మనశ్శిరి అయితే ఒక్క స్టోరీ ఏంటి, నీకు మూడు స్టోరీస్ చెప్తా అని టకటక్కా చెప్పేసింది. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరందరూ కూడా ఏదో ఒక స్టోరీతో అయితే రిలేట్ అయి ఉంటారు. సో విత్ నో ఫర్దర్ అడు మన లాస్ట్ కాలర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్కి కూడా కాల్ చేసేద్దాం. సో ఈ కాలర్ ఎవరు అంటే వన్ ఆఫ్ మై ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్ అనమాట. షీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, షీ డస్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ ఆన్ సోషల్ మీడియా, ఆన్ ఇన్స్టాగ్రామ్. సో డెఫినెట్గా ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ అయితే తను డెఫినెట్గా ఎర్లీ ఆన్ వెన్ షీ స్టార్టెడ్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ షీ షుడ్ హ్యావ్ ఫేస్డ్ అని నాకు ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ నమ్మకం అనమాట. సో ఐ థాట్ మేబీ ఐ షుడ్ కాల్ హర్ అండ్ టాక్ టు హర్ అబౌట్ ఎనీ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్ ఆర్ ఎనీథింగ్ దట్ షీ రిమెంబర్స్ దట్ షీ వాంట్స్ టు షేర్ విత్ అస్. సో లెట్స్ కాల్ హర్.
1: హలో,
0: హాయ్ దీప్తి.
1: హాయ్ లీలా,
0: ఎలా ఉన్నావు?
1: గుడ్ గుడ్, ఎలా ఉన్నావు?
0: బాగున్నాను. నేను నా రేడియో షో నుంచి కాల్ చేస్తున్నాను.
1: ఓ వావ్, ఏంటి బుక్ చేద్దాం అనుకుంటున్నావు?
0: లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూసుంటావు కదా, ఐఎమ్ స్టిల్ ఫీచరింగ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఈ వారం కూడా సేమ్ టాపిక్ ని ఎక్స్టెండ్ చేస్తున్నా, అందుకే కాల్ చేశాను నీకు.
1: సూపర్, షూర్ షూర్, చెప్పలేలా.
0: సో లైఫ్ లో చాలా ఎంబారసింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో ఆ ఎంబారసింగ్ మూమెంట్స్ తర్వాత ఒక స్టోరీగా ఒకరికి చెప్పుకుని నవ్వుకునే స్టోరీస్ ఏమన్నా నీకు ఉంటాయా అని కాల్ చేశాను. ప్లస్ యూ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ డెఫినెట్ గా బోల్డ్ ఎంబారసింగ్ స్టోరీస్ అయి ఉంటాయి, అట్లీస్ట్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీలో, రైట్? మనం రీల్స్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒక డాన్స్ లో, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ యాక్ట్ that we want to, you know, video shoot it and record it. Alan times lo bold embarrassing stories ay unnuntai kada. So I thought you are the best fit, and I thought I'll talk to you and I'll ask you to share a story for all the listeners.
1: Yeah, sure Leela, thank you call chesinanduku. Yeah, chaala untai ante starting lo chesedappudu కొంచెం అందరు విందగా చూసేవాళ్ళు, ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నా అంటే, ఏదైనా ప్లేస్ కు వెళ్ళినప్పుడు అలా. సో కొంచెం ఇబ్బందిగానే ఉండేది. సో ఓకే, కొంచెం అట్లా వేయకుండా ఉండాలి అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మంచిగా వేస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్ లో అయినా, ఏ ప్లేస్ కు వెళ్ళినా అక్కడ మంచిగా అందరు రీల్స్ చేయడము, ఐఎమ్ లైక్ సో హ్యాపీ. అంటే ఇప్పుడు ఇంత మంది ఇలా చేయడము, సో ఇప్పుడు ఇప్పుడు అలా ఏం లేదు నాకు, నేను కూడా కంఫర్ట్ అయ్యా బికాస్ అందరు మంచిగా చేస్తున్నారు కాబట్టి. సో ఇది, బట్ నేను ఇంకొకటి షేర్ చేస్తా, నా కిడ్స్ ఇది మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్స్ అంటే అవి. బేసిక్ గా ఏంటంటే, రీసెంట్ ది చెప్తా, లాస్ట్ వీక్ ఇప్పుడు బ్రేసెస్ ఫుల్ గా టీనేజ్ వచ్చిన తర్వాత అది కూడా ఇప్పుడు ఒక మంచిగా ఫ్యాషన్
0: అయిపోయినట్టు. మా అమ్మాయి అయితే షీ వాస్ వెయిటింగ్, మా అమ్మాయి కూడా లాస్ట్ వీక్ ఏ వేయించాము, అండ్ షీ వాస్ సో హ్యాపీ హావింగ్ బ్రేసెస్. అదేం ఆనందమో నాకు అర్థం కాదు.
1: అసలు అది పెట్టుకున్న తర్వాత
0: దే డోంట్ లుక్ గుడ్, అదే కదా మనమమ్మో. అసలు మనకి ఐ థింక్ అది ఒక ఎంబారసింగ్ మూమెంట్ మనకి, బ్రేసెస్ అంటే వీళ్ళకి అది ఒక ఫన్ మూమెంట్. దే ఆర్ వెయిటింగ్. మా అమ్మాయి అయితే లాస్ట్ టైం డెంటిస్ట్ కి వెళ్ళినప్పుడు నీకు ఇంకా టైం ఉందంటే షీ వాజ్ వెరీ సాడ్. ఐఎమ్ లైక్ వై ఆర్ యూ సాడ్ అంటే, నాకు ఇంకా బ్రేసెస్ వేయరా అంట. లైక్ ఆ ఆనందం ఏంటో ఐ డోంట్ నో. దిస్ టీన్ దేల్ బి వెయిటింగ్. యా యా,
1: అదే మా పెద్ద పాప కాల్, నేను నెక్స్ట్ ఇయర్ హై స్కూల్ వెళ్తది, ఈ లోపల వేయించాలని అడుగుతుంటే మా చిన్నది అయితే నేను మిడిల్ స్కూల్ వెళ్ళే లోపల వేయించాలి అని. అసలు ఎందుకు
0: ఐ నో, అది మనకు అర్థం కాదు అనుకుంటా. ఐ థింక్ ఇక్కడ దిస్ ఇస్ ఎ థింగ్ హియర్ ఏమో, అదొక ఇది ఒక
1: పియర్సింగ్ ఒకటి, తర్వాత ఇది ఒకటి.
0: యా రైట్. సో ఏమైంది ఆ టైంలో, ఆ స్టోరీ ఏంటి? గో అహెడ్.
1: సో ఏమైందంటే, అది ఆ డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకొనింది, ఎందుకంటే ఒకసారి వెళ్తే వాళ్ళు కూడా సజెస్ట్, వాళ్ళు ఊరికే సజెస్ట్ చేస్తారు కదా, టీత్ జస్ట్ కొంచెం అలైన్మెంట్ లేకపోయినా ఇమీడియట్ గా చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పారు. సో ఇంకా అప్పటి నుంచి అపాయింట్మెంట్ తీసుకో అంటే లేవు లేవు అని చెప్పా. ఈ వీక్ లో చూడాలా అంటే ఏం లేవు, నేను ఆల్రెడీ కనుక్కున్నాను, ఏం లేవు అన్నా. బట్ నేను అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు కావాలి మీకు బ్రేసెస్ కి అంటే, మీరు కాల్ నేను తర్వాత కాల్ చేస్తాను, అదర్వైజ్ మీరు చెయ్యండి అని చెప్పి వచ్చేసాను. నేను చెయ్యలేదు. సో కరెక్ట్ గా మా పాప నేను ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు కార్లో దాన్ని స్కూల్ కి డ్రాప్ చేసేటప్పుడే వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి మీకు ఈ వీక్ లో ఎప్పుడు కావాలి, ఏ డే కావాలి అంటే ఓ ఈ వీక్ లో ఉన్నాయా అని అడిగితే యా ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే అప్పుడు. దానికి అర్థమైంది అనమాట, ఓకే కావాలని అని అసలు ఇంకా అప్పుడు అనిపించింది, వెంటనే ఒక లుక్ ఇచ్చింది నేను ఓకే అని క్వైట్ గా తీసుకొని పెట్టేశాను అనమాట. సో బికాస్ నాకు ఇష్టం లేదు వాళ్ళ డ్రెస్సెస్
0: ఎగ్జాక్ట్లీ
1: వేసుకున్న తర్వాత చూడటం నా నా వల్ల కాదని,
0: ఐ
1: అందుకే
0: నో.
1: దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నా. యా
0: అయ్యో యా,
1: శ్రమం.
0: దిస్ ఇస్ మన కిడ్స్ విషయంలో అయితే మనకి ఒకటి కాదు కదా, రోజుకు ఒక 100 ఎంబారసింగ్ మూమెంట్స్ అయితే వస్తాయి అనిపిస్తాయి
1: ఉన్నాయి,
0: అనుకుంటా.
1: ఫ్రెండ్స్ దగ్గర కూడా పరువు తీసేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చెప్పుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని
0: వెన్ డిడ్ యు సే దట్?
1: చెప్పగలరు.
0: వెన్ డిడ్ ఐ డూ దట్? వాట్ ఆర్ యు టాకింగ్ అమ్మా?
1: ఎగ్జాక్ట్లీ
0: ఐ నో, మనం ఏదో కవర్ చేయడానికి ఏదో చెప్తే వీళ్ళు వీళ్ళ ఆనెస్టీ నాకు అర్థం కాదు.
1: ఇంకొకటి, మా పాప తెలుసా బుక్స్ బాగా చదువుతుంది, చదువుతుంటే ఓకే నువ్వు ఈ బుక్స్ ఇన్ని కొంటున్నావు సచ్చ తర్వాత ఏం చేస్తావు అంటే నా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను, వాళ్ళు కూడా రీడ్ చేసిన తర్వాత నేను పెట్టుకుంటాను అంది, పక్కన పెట్టుకుంటా అంటే నేను ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా అడుగుతూ ఉంటే ఐ డోంట్ నో మేబీ ఫ్రెండ్స్ కి షేర్ చేసిన తర్వాత ఐ థింక్ డొనేట్ చేస్తది అనుకుంటా లైబ్రరీకి అట్లా అంటే, వెంటనే నేను ఎప్పుడు చెప్పాను లైబ్రరీకి డొనేట్ చేస్తా, నేను చేయను, నేను నా దగ్గర ఉంచుకుంటా ఏదో.

0: అమ్మాయిని అన్నట్టు. సో నేను అదే అనుకుంటా, మన మదర్స్ బ్యాక్ ఇన్ ద డే కళ్ళతోనే మొత్తం కన్వే చేసేవాళ్ళు, ఇక్కడ మనం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, అండ్
1: అసలు
0: పైనుంచి దే విల్ ఐ మీన్ వాయిస్ ఇట్ అవుట్ అండ్ మన పరువు తీసేస్తూ ఉంటారు అని.
1: అవును అవును
0: ఐ నో, కిడ్స్ గురించి మాట్లాడాలంటే మనకి ఒక ఎపిసోడ్ సరిపోదులే మన ఎంబారస్మెంట్ స్టోరీస్ షేర్ చేసుకోవడానికి. యా, బట్ దిస్ బ్రేసెస్ స్టోరీ ఐ టు రిలేట్ విత్ యూ దీప్తి, ఎందుకంటే నాకు కూడా దీక్షతో ఇప్పుడే టీన్ అండ్ షీఈస్ ఆల్సో గోయింగ్ త్రూ ఆల్ దట్, కాబట్టి ఐ కెన్ టోట్లీ రిలేట్.
1: థ్యాంక్ యూ లీలా,
0: థ్యాంక్ యూ సో
1: గుడ్
0: మచ్.
1: గుడ్ కాల్ చేసినందుకు, అండ్ ఆల్ ది బెస్ట్. మంచిగా ఇట్లానే చేస్తూ ఉండు,
0: యా
1: వీ
0: ష్యూర్
1: లవ్ ఇట్ బాగా నచ్చుతుంది, సో మంచిగా చేయి.
0: ష్యూర్ దీప్తి, థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్, అండ్ యా నీ స్టోరీ కూడా షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్.

సో విన్నారు కదా లిజనర్స్, దీప్తి షేర్ చేసిన స్టోరీ. యాక్చువల్లీ దీప్తి షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ కిడ్స్ గురించి నాకు కూడా ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. అయితే దిస్ హ్యాపెన్ వెన్ మై డాటర్ వాస్ వెరీ యంగ్ అనమాట, ప్రాబబ్లీ 5 or 6 years అరౌండ్. ఒకసారి ఏం చేసామంటే వీవర్ ఆన్ ద పార్క్, పార్క్ వెళ్ళాము ఆడుకుంటానంటే సరే పార్క్లో తను ఆడుకుంటుంది అండ్ నేను కూడా తనతో పాటు ఉన్నాను. అప్పుడు సడన్గా ఐ మెట్ సమ్వన్ అక్వెంటెన్స్, నాట్ ఎ ఫ్రెండ్. సో తను వచ్చి నాతో మాట్లాడుతూ ఉండే అనమాట. సో మాట్లాడుతూ ఉండి ఏహే మనం కలుద్దాము లైక్ సమ్ టైమ్, లైక్ వీల్ మీట్ అట్ సమ్ ప్లేస్ ఆర్ వీల్ గో సమ్వేర్ అన్నట్టు. వాళ్ళకి ఒక కిడ్ ఉండే, సో కలుద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నేను ఐమ్ లైక్ ఐ హ్యాడ్ సో మెనీ అదర్ థింగ్స్ లే, అంటే కలవడం ఇష్టం లేకని కాదు కానీ, బట్ ఆ మూమెంట్లో ఐ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ అండ్ ఐ వాజ్ నాట్ లైక్ రెడీ టు మీటప్ అనమాట. అయితే నేను ఇమీడియట్గా ఏం చెప్పానంటే ఐ వాజ్ లైక్ ఓ ఈ రోజా, ఆ రోజు నాకు దీక్షకి ఒక క్లాస్ ఉంది, సో మేబీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ అన్నట్టు నేను చెప్తున్నాను అనమాట సీరియస్గా. అంటే ఐ డోంట్ వాంట్ టు సౌండ్ రూడ్ అండ్ సే నో ఐ కాంట్ మేక్ ఇట్ అని చెప్పకుండా సమ్ ఏదో ఒక బహానా ఇద్దామని చెప్పి అలా చెప్తుంటుంటే ఈ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్గా స్టాప్ అయిపోయినాను. తిరిగి అమ్మ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లాస్ ఆన్ దట్ డే అనింది. అసలు నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. నాకు ఒక నిమిషం ఐ వాజ్ లైక్ ఒక్క సెకండ్ అలా స్టక్ అయిపోయాను. అంటే ఎలా కవర్ చేయాలో అర్థం కాలేదు, ఆమెకు అర్థమయ్యి ఉంటుందో అర్థం అవ్వదో తెలియదు. కానీ నేను ఒక్క నిమిషం పాజ్ తీసుకుని వెంటనే లేదు లేదు రేపటి క్లాస్ రీస్కెడ్యూల్ చేశారులే నీకు తెలియదు, ఐ గాట్ ఎ మెసేజ్ అమ్మా అని చెప్పేశా. బట్ నేను అక్కడ పాజ్ అయ్యి కొంచెం కలెక్ట్ చేసుకుని నా ఏం కవర్ చేయాలో దాంట్లో ఆవిడకి అర్థమై ఉంటుందేమో, బట్ ఐ డోంట్ నో. కానీ ఇక్కడ కిడ్స్ అదే సమ్టైమ్స్ మనము ఏమన్నా చెప్పేద్దాం, ఏమన్నా కవర్ చేద్దామంటే అస్సలు మన పరువు తీయడంలో ఫస్ట్ ఉంటారు. షీ వాజ్ లైక్ నో, ఆడుకునే పిల్ల వచ్చి సడన్ గా నాకేం క్లాస్ లేదు, వై ఆర్ యూ సేయింగ్ దట్ ఐ హ్యావ్ ఎ క్లాస్ అన్నట్టు చెప్పింది. సో ఆ రోజు కూడా ఐ ఫెల్ట్ సో ఎంబారెస్డ్. ఇంటికి వచ్చాక ఎందుకు దీక్ష అలా చెప్పామంటే మళ్ళీ ఉల్టా యూ ఆర్ ఓన్లీ సేయింగ్ సంథింగ్ దట్ దట్ డజంట్ హ్యావ్ ఐ

don't have anything and you are asking me that I should not say that అరే అని ఉల్టా నన్నే క్వశ్చన్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫనియస్ట్ స్టోరీ. ఇలా అయితే చాలా ఉన్నాయి. అలా ఆలోచిస్తుంటే వన్ అదర్ థింగ్, మీ మీ అందరు కూడా రిలేట్ అవుతారు. మన పిల్లలు మనం ఎక్కడికైనా ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో యు వాంట్ టు హ్యావ్ సంథింగ్ తింటావా అంటే నో నో నో ఐఎమ్ నాట్ హంగ్రీ, ఇట్స్ ఓకే ఐఎమ్ సో ఫుల్ అంటారు. ద మొమెంట్ యూ గెట్ ఇన్ టు సంబడి ఎల్సెస్ హౌస్ వెంటనే వాళ్ళ ప్యాంటర్లోకి దూరడం, లేకపోతే అమ్మా ఐఎమ్ హంగ్రీ అనడం, లేకపోతే వాళ్ళని వెళ్ళి యూ హ్యావ్ సంథింగ్ టు ఈట్ అనడం. ఎలా కనిపిస్తామంటే మనం వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఫుడ్ పెట్టారా, ఏ రావడం రావడమే ప్యాంటర్లోకి దూరుతున్నారు, ఏ స్నాక్ ఉందా అని అడుగుతున్నారు అనుకుంటారు. అసలు అలా వై డూ దే డూ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంట్లో ఎన్నిసార్లు అడిగినా ఐఎమ్ ఫుల్, ఐఎమ్ నాట్ హంగ్రీ, ఐ డోంట్ నో హౌ. ఒకళ్ళ ఇంటికి వెళ్ళంగానే దే విల్ బి లైక్ యాస్ ఇఫ్ మనం అసలు మన పిల్లలకి ఫుడ్డే పెట్టనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ ష్యూర్ సో మెనీ ఆఫ్ యూ విల్ రిలేట్ టు దిస్ ఫర్ ష్యూర్ కదా. సో ఇలాంటి స్టోరీస్ చెప్పుకోవాలంటే ఒక ఎపిసోడ్ కాదు, వీ విల్ బి గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, దట్ టు ఎస్పెషల్లీ విత్ కిడ్స్. కిడ్స్ ఎపిసోడ్స్ అని ఒకటి పెట్టుకుని అందరు మామ్స్ కూర్చోబెట్టి వీ కెన్ హ్యావ్ లైక్ ఒక సీజన్ చేసేయచ్చు. అన్నీ ఉంటాయి అనుకుంటా మన కిడ్స్తో. And every mom will relate to whatever the stories that we are sharing today.

అండ్ టుడే స్కాలర్స్ అయితే సీరియస్లీ నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు షేర్ చేసిన స్టోరీస్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. మీ ఆనెస్టీ, మీ టైమింగ్ డెఫినెట్గా మేడ్ దిస్ ఎపిసోడ్ సూపర్ ఫన్ అండ్ రియల్. ఇంకా లిజనర్స్, మీ దగ్గర కూడా ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే డోంట్ హోల్డ్ బ్యాక్, జస్ట్ డిఎం మీ. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మిమ్మల్ని కూడా కాల్లో కనెక్ట్ చేసి మీ స్టోరీని ఈ వరల్డ్కి షేర్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. Until then, laugh at yourself a little more and stay awesome. Signing off, Leela.

0: హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ జట్టు పైన 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో అర్జున్ 150.
1: ఇప్పుడు మనం లీగ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ది యాక్చువల్ టోర్నమెంట్ స్టార్ట్స్ నౌ.

0: మీ క్లయింట్ అర్జున్ ఫోటో పేపర్ లో వచ్చింది సార్.
1: ఫస్ట్ మీ ఫిట్నెస్ మీద వర్క్ చేయి. 4 లూజ్ 6 లేనా, సింగిల్స్ తీసుకోవా. ఎవ్రీ సింగిల్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ రన్ 5 రౌండ్స్ ఆఫ్ దిస్ గ్రౌండ్. రన్, కమ్ ఆన్, గో.
2: తగల గమే గమే ఎగురి కనింగి వైపుకే కొలవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారమే.

వందన భగవంతునికి భక్తుడు అర్పించే నీరాజనం. మీ మా మన స్వర రేడియోలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు పసిఫిక్ టైం, 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈఎస్టి, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల.

0: You are listening to Swara Radio. Living abroad, but your heart is always back home? With ICICI Bank NRI services, staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank, NRI banking made simple, seamless and secure.
1: Hello NRIs, America నుండి ఇండియాకి UPI పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. NRIs కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు UPI మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టు ని ఇప్పుడే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
0: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.
2: Forgot to pay your bills back home in India? Don't worry. With MyPursue, pay electricity, DTH, broadband, gas and more instantly from anywhere in the world. Simple, fast and secure. Your family stays worry-free and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing MyPursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download MyPursue app now. MyPursue. India in your pocket. Want to shop from India while living abroad? Just send it to your MyPursue mailbox. We'll collect your items, pack them with care, and ship them straight to your doorstep. Anywhere in the world, big or small, your shipment is in safe hands. Also, shop from any Indian website and ship it to your home abroad with MyPursue's Shop and Ship. Whether it's clothes, gifts, snacks, or anything you love, we bring India to your doorstep. Download MyPursue app now. MyPursue. India in your pocket.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువైనా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీనితో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిఫ్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికి నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: ఆగు కసయ్యా సైకో.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.
2: సూర్యోదయం.

0: You are listening to Swara Radio. Living abroad, but your heart is always back home? With ICICI Bank NRI services, staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank. NRI banking made simple, seamless and secure.
1: Hello NRIs. అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టుని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికి నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

Vamos. మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: because he has cyclone.
1: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువైనా తెచ్చుకోవచ్చు 680 rupees పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీంతో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
2: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.
3: Pata hai main kaun hoon? Shankar. Ustad Ishmat Shankar.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, హావు కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళ

0: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టు ని ఇప్పుడే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
2: ನಮಸ್ಕಾರ. ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
1: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికి నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

నువ్వెక్కడున్నావంటూని పక్కనెవరంటూ చేస్తాం వీళ్ళకొచ్చి డౌట్ కి కాసే చెప్పాలి లేటుకి కాళ్ళే పట్టాలి నేటుకి గుచ్చేది చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of Mind. Because a peaceful you can change the world.

घर में पार्टी है, तू आ जाना।

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
1: ನಮಸ್ಕಾರ. ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
2: హలో ఎన్ గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సుని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

అపాయము దాటడానికి ఉపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With MyPursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing MyPursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download MyPursue app now. MyPursue. India in your pocket.
1: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

మీద ఉన్న చోటే దర్బార్ అని పొగిడారు గాడుతున్న ప్రతి ఫోర్.

0: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మైపర్స్యూ యాప్ ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువు అయినా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీంతో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం, డౌన్లోడ్ చేసుకోండి మైపర్స్యూ యాప్ ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
1: Want to shop from India while living abroad? Just send it to your MyPursue mailbox. We'll collect your items, pack them with care, and ship them straight to your doorstep. Anywhere in the world, big or small, your shipment is in safe hands. Also, shop from any Indian website and ship it to your home abroad with MyPursue's Shop and Ship. Whether it's clothes, gifts, snacks, or anything you love, we bring India to your doorstep. Download MyPursue app now. MyPursue. India in your pocket.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
0: ನಮಸ್ಕಾರ. ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.

డార్లింగ్, మై డియర్ డార్లింగ్, ఎందుకంత ఫైరింగ్? చూడ మాకు చురా చురా చురా.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికి నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

நீ அப்பா நீ பாகுபடவரா?

0: ముగ్గురా, ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ఆ మూడ మనిషి పేరే ప్రేమ, ఇష్క్, లవ్, కాదల్ కాదల్ కాదల్. నువ్వు సింగల్, అరే నేను సింగల్.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో. యు ఆర్ లిసనింగ్ టు స్వర రేడియో. లివింగ్ అబ్రాడ్ బట్ యువర్ హార్ట్ ఈస్ ఆల్వేస్ బ్యాక్ హోమ్ విత్ ICICI బ్యాంక్ NRI సర్వీసెస్. స్టేయింగ్ కనెక్టెడ్ టు ఇండియా ఈజ్ ఈజియర్ దెన్ ఎవర్. సెండ్ మనీ టు యువర్ లవ్డ్ వన్స్ ఇన్స్టాంట్లీ with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank, NRI banking made simple, seamless and secure.

Power of the Miracle of Mind app offered by Sadhguru. It brings meditation to everyone, anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of Mind. Because a peaceful you can change the world. మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: You are listening to Swara Radio. Living abroad, but your heart is always back home? With ICICI Bank NRI services, staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank, NRI banking made simple, seamless and secure.
1: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
0: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.
2: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas and more instantly from anywhere in the world. Simple, fast and secure. Your family stays worry-free and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket. Want to shop from India while living abroad? Just send it to your My Pursue mailbox. We'll collect your items, pack them with care, and ship them straight to your doorstep. Anywhere in the world, big or small, your shipment is in safe hands. Also, shop from any Indian website and ship it to your home abroad with My Pursue's Shop and Ship. Whether it's clothes, gifts, snacks, or anything you love, we bring India to your doorstep. Download My Pursue app now. My Pursue. India in your pocket.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువైనా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీంతో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకుని మై పర్స్యూ యాప్ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: అడికసయ్యా సైకో.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.
2: సరే అమ్మయ్యా.

0: You are listening to Swara Radio. Living abroad, but your heart is always back home with ICICI Bank NRI services. Staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank, NRI banking made simple, seamless and secure.
1: Hello NRIs, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సుని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

Arribamos. మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువైనా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీంతో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం, డౌన్లోడ్ చేసుకుని మై పర్స్యూ యాప్ ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.
2: Pata hai main kaun hoon? Shankar.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursu, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursu Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursu app now. My Pursu, India in your pocket.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

కన్ను కొట్టి చూసనంట, మనసు మీటి వెళ్ళనంట, హావు కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళ

0: nave.
1: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
3: ನಮಸ್ಕಾರ. ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the Miracle of Mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of Mind. Because a peaceful you can change the world.

पार्टी है, तो आ जाना।

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.